శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధక అనుగ్రహ వటవృక్ష ప్రతిష్టపహాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ నమః. ఓం శ్రీ సాయి సకల తత్వబోధ